0: లుక్కయ్య మారె వెడని ఊని దొక్కికి వాడే మడ మెమరీ లోస్ట్ కీల
1: మెమరీ లోస్ట్ కాల్ ది డాక్టర్ యాదు సున్నది
0: మమ కిరికి బుణ్య అయ్యా సీని వెడని ముక్కు తత్తపై విడుకురని అయ్యా మాట
1: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరితము కీల తీయరాని
2: హినా వెవి సింధు అన్న FM 93.5 FM 93.7 හැන්දෑවේ හතර වෙද්දි ටියුන් කරලා තියාගන්න.
3: Evening drive with Chamit and Charu.
4: FM 93.5 FM 93.7 Lakhan.